0: గమధని
1: గమగత
0: నిజ గమధని
1: నిధమగతని
0: ధని సగమత
1: గమగత నిధ
0: మదని సగమ గదని ధని గదని ధని గదని